0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: హరే శ్రీనివాస. శ్రీ వెంకటేశ్వర భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. నేటికి మన మధ్యలో శ్రీ శిక్ష కన్య గారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమ గురించి తన అనుభవాన్ని పంచబోతున్నారు. ఆయనను శ్రద్ధగా విందాం.
3: అందరికీ మా నమస్కారం. ఈరోజు 12వ తేదీ. ఈరోజు నుంచి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ప్రారంభించబోతున్నాం. వ్రతం అంటే కేవలం కొన్ని నియమాలు పాటించడం మాత్రమే కాదు, మన శరీరాన్ని, మనస్సును, ఆలోచనలు పవిత్రంగా చేసుకుని స్వామివారిని మరింత దగ్గరవ్వడానికి ఇది ఒక మంచి ఆధ్యాత్మిక అవకాశం. ఈ వ్రతకాలంలో మనం పాటించవలసిన కొన్ని ముఖ్యమైన ఆచరణలు గుర్తు చేసుకుందాం. మొదటిది సంకల్పం. వ్రతం ప్రారంభించే రోజున స్వామివారిని స్మరించుకొని భక్తి శ్రద్ధలతో సంకల్పం చేసుకోవాలి. మన కోరికలు మాత్రమే కాకుండా మన కుటుంబం, సమాజం మరియు అందరి శ్రేయస్సు కోసం కూడా ప్రార్థించాలి. రెండవది శుభ్రత మరియు క్రమశిక్షణ. ప్రతిరోజు శుభ్రంగా ఉండాలి, పూజస్థలాన్ని పరిశుభ్రంగా చేయాలి, సాధ్యమైనంత వరకు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి స్వామివారిని పూజించాలి. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక స్తోత్రాన్ని మీరు రోజూ చేయాలి. వినా వెంకటేశం ననాతో ననాతో అనే స్తోత్రం, అది మీరు తప్పకుండా చేయండి. మూడవది నిత్య ప్రార్థన. ప్రతిరోజు కొంత సమయాన్ని స్వామివారి ధ్యానం చేయాలి. ఓం నమో వెంకటేశాయ నమః అని జపించడం, విష్ణు సహస్రనామం, గోవిందనామాలు లేదా మనకు తెలిసిన ఇతర స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది. నాలుగోది సాత్వికమైన జీవన విధానం. సాధ్యమైనంత వరకు సాత్వాత్మికమైన శాకాహారమైన

ఆహారం తీసుకోవాలి. మద్యం, ధూమ్రపానం వంటి అలవాట్లకి దూరంగా ఉండాలి. అయితే వ్రతం యొక్క అసలైన ఉద్దేశం కేవలం ఆహార నియమాలు కాదు,

0: కోపాన్ని చేదు మాటలను నియంత్రించుకోవడం. వ్రత సమయంలో ఇతరులను విమర్శించడం, గాసిప్ చేయడం, గొడవలు పెట్టుకోవడం, కఠినమైన మాటలు మాట్లాడటం వంటి వాటిని తగ్గించాలి. మనం ఎన్ని పూజలు చేసినా మన మాటల్లో ప్రేమ, మనస్సులో ప్రశాంతత లేకపోతే ఆ భక్తి పూర్తి అర్థం ఉండదు. 6వది సేవ. స్వామివారికి చేసే పూజలతో పాటు మన చుట్టూ ఉన్నవారికి సేవ చేయాలి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, పెద్దలను గౌరవించడం, ఇవన్నీ కూడా స్వామివారికి చేసే సేవలే. 7వది కుటుంబంతో కలిసి పాల్గొనడం, పిల్లలను కూడా ప్రార్థనలో, భజనలో, వ్రత కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలి. మన ఆధ్యాత్మికతతో పాటు మన సంస్కృతి మరియు సంప్రదాయాలను కూడా తరువాతి తరానికి అందించడం మన బాధ్యత. చివరిగా ఈ వ్రతం పూర్తయ్యే సమయంలో స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మన కోరికలు నెరవేరినందుకు మాత్రమే కాదు, ఈ వ్రతాన్ని భక్తి ఆచరించే అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. వ్రతమంటే కొన్ని రోజుల పాటు నియమాలు పాటించడం మాత్రమే కాదు, మన శరీరాన్ని క్రమశిక్షణ, మనస్సుకు ప్రశాంతత, ఆలోచనలకు పవిత్రత, జీవితానికి మంచి మార్గాన్ని ఇవ్వడం. కాబట్టి ఈరోజు నుంచి మనమందరం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని భక్తితో, శ్రద్ధతో, ఏకమత్యంతో ఆచరించడం. ఇట్లు మీకు చెప్తున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం శుభాకాంక్షలు. గోవింద గోవింద, జై శ్రీ వెంకటేశ్వర స్వామి. ధన్యవాదం.
1: శ్రీ శిక్షకన్య గారు ఇచ్చిన ఉపన్యాసానికి మా కృతజ్ఞతలు. అయితే నేటి ప్రసంగాన్ని కొనసాగిద్దాం ఇంకో శ్రీ వెంకటేశ్వర పాట.

विना वेंकटेशम ननाथो ननाथ सदा वेंकटेशम स्मरामि स्मरामि हरे वेंकटेशा प्रसीदा प्रसीदा प्रियम वेंकटेशा प्रयच्छ प्रयच्छ श्रोतलकु हृदयपूर्वक नमस्कार स्वागत हरे श्रीनिवास भाद्रपद मासम नीचे आश्वयुज मासम वरकु श्री वेंकटेश्वर व्रत दीक्ष महोत्सव जरुपुकुंटारु एंतो वैभवंगा मन तेलुगु वाळ्ळु विशेषंगा स्वामी वारी भक्तुलंदरु ई भाद्रपद मासम एंतो पवित्रंगा उंटुंदी श्री वेंकटेश्वर स्वामी श्रीनिवासुडु बालाजी गोविंदुडु वेंकटापति ఎన్నెన్నో పేర్లతో శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షంతో అందరిపై ఉండాలని కోరుకుంటూ గోవిందా గోవిందా. అయితే మన కార్యక్రమం ప్రసారం అవుతున్నది ఈరోజు మన శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం ఆరంభించింది. విశేషంగా సెప్టెంబరు 12వ తేదీన నుంచి అక్టోబరు 20వ తేదీన వరకు 40 రోజులకు వ్రతం పాటిస్తూ ఆనందంగా దేవుడి సన్నిధిలో ఉంటూ మన కార్యక్రమం మొదలు పెడుతున్నాము.

వెంకటేశ్వరుని నామస్మరణే మనకు ప్రశాంతి దొరుకుతుంది. గోవిందుని ఆశీస్సులు ఉంటే అసాధ్యమేది లేదు కదా. శ్రీనివాసుని పాదసేవే పరమ భాగ్యం. వెంకటాచలాపతి కృప ఉంటే జీవితం ధన్యం కదా. అయితే గోవింద నామమే మనకు బలం, శ్రీనివాసుని కృపే మనకు రక్షణ.

శ్రీనివాసుని స్మరణే సకల శుభాలకు ఆరంభం. గోవిందుని పాదాలు చింత మనస్సు ఉంచితే జీవితంలో భయం ఉండదు. వెంకటేశ్వరుని కృప ఉన్న చూడ కష్టాలు కూడా కరిగిపోతాయి. ఏడు కొందల వాడి ఆశీస్సులు ఉంటే ప్రతి అడుగు విజయమే. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య నామమే కూడా మనకు నిత్య బలం.

श्री वेंकटेश्वर स्वामी भक्ति भावालु श्री वेंकटेश्वर स्वामी नामस्मरण तो मनस्सु को प्रशांतता జీవితానికి పరిపూర్ణత. ఏడు కొందలవాడ వెంకటరమణ గోవింద గోవింద పాడుతూ పలుకుతూ ఈ జీవితం యొక్క ముఖ్యమైన అంశం చెప్పవచ్చు స్వామివారి సన్నిధిలో ఉండడం.

श्री वेंकटेश्वर स्वामी प्रत्यक्ष दैवं ई कलियुग दैवंगा विलसिनदी पेरुकोन्नारु निजंगा स्वामी दर्शनं कन्नुलकु आनंदं स्वामी नामस्मरण हृदयानिकी आनंदं श्रीनिवासुनी कृपा दृष्टि पड़िते चीकटिलो कूडा వెలుగు కనిపిస్తుంది. ఇంతే కాక గోవిందుని నమ్మకున్న వారికి ప్రతి కష్టంలోనూ ఒక మార్గం ఉంటుంది.

ఈ శనివారం నాడు విశేషంగా 94.95.6 98.2 మెగాహెర్ట్జ్ మీద మన ఉదయపు వేళ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం అవుతున్నది. భక్తి పాటలతోనే ఈ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా దేశమంతట ఈరోజు కలశ స్థాపనతో ఆరంభిస్తారు. అలాగే మారిషస్ తెలుగు మహాసభ ప్రాంగణంలో చిన్న తిరుపతి దేవాలయంలో కలశ స్థాపన జరుగుతున్నది. ఉదయపు వేళ 10 నుంచి 12 దాకా ఏర్పాటు చేస్తారు కలశ స్థాపన. అయితే ఆహ్వానితులు పంపుతున్నారు. మారిషస్ తెలుగు మహాసభ వార్షికంగా తమ జాతీయ వెంకటేశ్వర పూజ కూడా జరుగుతున్నారు. అలాగే ఆదివారం నాడు సాయంత్రపు వేళ 5 గంటల నుంచి తమ వార్షిక శ్రీ వెంకటేశ్వర పూజ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆహ్వానితులు పంపుతూ ఇంకా దేశమంతటా ఇక్కడిక్కడ స్వామివారి పూజలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి స్వామివారి కటాక్షం, స్వామివారి ఆశీస్సులు పొందడం ఎంతో అద్భుతంగా ఉంటుంది.

శ్రోతలారా, ఈ శనివారం నాడు మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం విశేషంగా ఈరోజు నుంచి మన శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష మహోత్సవం ఆరంభిస్తుందని అనే కారణం వల్ల మన కార్యక్రమంలో భక్తి పాటలతోనే ప్రసారం చేసి ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ ఉంటున్నాం. వెంకటేశ్వర స్వామి కృప వల్ల ఈ జీవితం ఎంతో సఫలంగా ఉంటుందని అనే నమ్మకంతో ఈ ఏడు కొండలపై కొలువైన దేవ, భక్తుల హృదయాలలో నిలిచిన దేవ, నీ నామమే మా నిత్య ధ్యానం, నీ కృపే మా జీవిత సౌభాగ్యం. వెంకటాద్రి శిఖరంపై విలసినవాడ, వేదాల సారమైన శ్రీనివాస, నీ పాదాలను ఆశ్రయించిన మాకు భయమేమి లేదు. ఆ కృప వల్ల మన శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో మన ఈనాటి కార్యక్రమాన్ని యొక్క అంతం సమీపిస్తూ మరవకండి, ఉదయపు వేళ ఈ శనివారం నాడు చిన్న తిరుపతి దేవాలయం గ్రౌండ్ రివర్ నోత్ వైస్ మొరిషస్ తెలుగు మహాసభ ప్రాంగణంలో జరుపుకుంటున్నారు కలశ స్థాపన. తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని హరి శ్రీనివాస నమస్కారం.

ధర్మం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.

नाम वित्रुयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओम नमो वेंकटेशाय कामितार्थ प्रदायिने प्रणत क्लेश नाशाय गोविंदाय नमो नमः अंदर की नमस्कार दिव्यमैन समयम्लो श्रीवारी व्रत दीक्ष सागुतुन्नदी एमबीसी रेडियो मी कोसम प्रत्येकमैन कार्यक्रमानी एर्पाटु चेसिंदी अयिते नेटिकी मिचलम्म गिरीशालिनी ई प्रत्येकमैन वेंकटेश्वर व्रत दीक्ष कार्यक्रमानिकी मिम्मल्नी स्वागतिस्तुन्नदी ఈ రాత్రి వేళలో మీరందరూ హాయిగా ఆనందంగా ఉన్నారని ఆశిస్తూ ఈ వ్రత దీక్ష కాలమున అమృత రసాన్ని భక్తి రూపంలో ఆస్వాదిస్తున్నారని అనుకుంటున్నాను. నేటి 2 గంటల దేవరాగాల కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఓ గణపతి కీర్తనంతో.

भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। ई श्लोकंलो भगवंतुडु श्री महाविष्णुवु విశ్వాధారుడు అని ఆయన శాంతస్వరూపం కలిగి ఉన్నవాడని వర్ణిస్తారు. విష్ణువు శేషనాగంపై విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. తన నాభి నుంచి పద్మం పుట్టింది, అది సృష్టికర్త బ్రహ్మకు పుట్టుక ఇచ్చింది. ఈ శ్లోకంలో విష్ణువు విశ్వాన్ని కాపాడే శక్తి కలవాడని, అతని ధ్యానంతో భక్తులు భవసాగరాన్ని దాటగలరని భక్తులు నమ్ముతారు.

ఈ ఉపవాసం కేవలం శరీరాన్ని పరిశుద్ధం చేయడమే కాదు, మన మనస్సు మరియు ఆత్మను కూడా దైవ సన్నిధిలో మరింత సమీపం చేరుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన జీవితంలో శాంతి, సంతోషం మరియు సర్వమంగళం కలగాలని కోరుకుంటున్నాను. శ్రీనివాసుని కృప మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.

ఆదిశేషుడు అనేది పురాణాలలో ప్రస్తవించబడే మహానాగరాజు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు శయనంగా మరియు ఆధారంగా ఉండే శ్రీ శేషనాగుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయనను మహావిష్ణువుకి అత్యంత నమ్మిన సేవకుడిగా పరమభక్తుడిగా భావిస్తారన్నమాట. ఆదిశేషుడు అనేక శిరస్సులతో అనంతుడిగా కూడా పిలుస్తారు మరియు సృష్టి స్థితి లయలలో మహత్తర పాత్రను పోషిస్తాడు.

వినరో భాగ్యము అనేది ప్రసిద్ధి చెందిన త్యాగరాజ కృతి. ఇది కర్ణాటక సంగీత సంప్రదాయంలో ప్రత్యేకమైనది. ఇది శుద్ధ ధన్యాసి రాగంలో రాయబడింది. ఈ కృతిలో వినరో భాగ్యము అన్న అర్థం భాగ్యాన్ని వినండి అని తిరుపతిలో ఉన్న వెంకటేశ్వరుడును పూజించడం యొక్క పారమైన భాగ్యాన్ని అన్వేషిస్తుంది. ఈ పాటలో శ్రీ త్యాగరాజు గారి యొక్క గంభీరం ఇంకా భక్తి గాథతను వ్యక్తం చేస్తూ వారు తిరుమలలో మాలికలతో ఆధ్యాత్మికతను పొందడం ఎంత గొప్పదో ప్రదర్శించబడింది.

శ్రోతలు, ఈ రాత్రి వేళలో మీరు వింటున్నది మీ ప్రత్యేకమైన శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష కార్యక్రమం. మీ చెల్లి గిరిశాలినితో ఈ రాత్రి వేళలో వింటూ ఉండండి శ్రీవారి దివ్యమైన పాటలను.

0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.

మీరందరూ ఈ వ్రత కాలాన్ని ఎంతో భక్తి భావంతో మీ సమయాన్ని గడుపుతున్నారని మా నమ్మకం. ఈ రాత్రి సమయాన మీకు ఒక ఆధ్యాత్మిక సంగీత పయనానికి తీసుకెళ్తాం శ్రీవారి దివ్యమైన పాటలతో.

మారిషస్ తెలుగు భక్తులు ఈ రోజుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 40 రోజుల వ్రత దీక్ష పట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా పూజలు, భజనమాలలు, సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది నిజంగా ఆనందకరమైన విషయం. కానీ ఒక విషయం గమనించాల్సిన అవసరం ఉంది. మనలో చాలామంది వ్రతాన్ని పాటిస్తున్నా మన ప్రవర్తనలో అవసరమైన మార్పులు ఇంకా కనిపించడం లేదు. ఇతరుల గురించి చెడు మాటలు మాట్లాడడం, అసూయ భావాలను పెంచుకోవడం, కోపాన్ని అడుపు చేసుకోలేకపోవడం, పెద్దలతో గౌరవంతో మాట్లాడలేకపోవడం, ఇవన్నీ వ్రతానికి విరుద్ధమైన లక్షణాలు.

శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.

ప్రశాంతంగా ఉండడం, అందరితో ప్రేమతో మాట్లాడడం, ఎక్కువగా మాట్లాడడం కంటే శ్రద్ధగా వినడం బాగుంది. వినడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలు, స్తోత్రాలు లేదా ఆధ్యాత్మిక చైతన్యానికి సంబంధించిన ఉపన్యాసాలు వినవచ్చు. ఇంకా అత్యంత అవసరం ఏమిటంటే, కొంత సమయం కళ్ళను మూసుకుని మన హృదయంలోని అంతర్గత చైతన్యాన్ని మేల్కొల్పాలి. మనసారా ఇలా ప్రార్థించాలి, గోవింద, మీరు మా తల్లిదండ్రులు, ఈ మాయబంధాల నుంచి మమ్మల్ని రక్షించండి స్వామి. మనస్సులో శాంతి, మెడదులో వికాసం, ఇంకా శరీరానికి శక్తి చేయండి స్వామి అని చెప్పాలి. అప్పుడే శ్రీవారి వ్రతానికి అసలైన ఫలితం లభిస్తుంది.

ఇంతటితో మన 2 గంటల ప్రత్యేక కార్యక్రమం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. ఇక శ్రీ వారి అనుగ్రహం మీపై సదా ఉంటుందని మా నమ్మకం. మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం. గోవింద, గోవింద.